0: ఏ ఎంత బాగా వచ్చిగేదానా
1: ఆట ముగ్గే అవుతాల భారీ బేజుకోండి మరి
2: అలా పొట్టి కుదురుసారి మొక్కలు ఇస్లాయి కొనితోల్దా ఆ మొక్కలే హంగే ఎల్లాదలు చురుకు హోదల్దా
3: బెడగోరికి ఆట మాడే కనకంటే మన వీళ్ళకి తల్దా
1: హౌదో బీగల కాలమితి అల్దానా మధ్యరాత్రి ఆట ముగ్గు
3: హౌదో మనీ ఒక బలి
4: భాగవతరే నీవు బహళ లైక్ మక్కళి ఎద్దేళి కొట్టిరి
1: ಮುಂದಿನ ಸಲ ನಮ್ಮೂರಿ ನಾಟಕ್ಕೆ ನೀವೇ ವರ್ಕ್
4: ಈಗ ನೀ ನಮ್ದೊಂದ್ ಸಣ್ಣ ಕಿರುಕಾಣಿಕೆ
5: ನಿಮ್ಮೆಲ್ಲರೂ ಉತ್ಸಾಹದಿಂದ ಮಕ್ಕಳು ಒಂದಿಷ್ಟಾರು ಯಕ್ಷಗಾನ ದಜ್ಜಿ ಕಲ್ತ್ರು
6: ಅಲ್ಲ ಆ ಗಂಟೆ ಹನ್ನೊಂದ್ ಐತ ನಮ್ಗೆ ಅಂತವ್ರು ಆಪಕ್ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಿರೇ ಹಂಗೆ
4: ಆಯ್ಲಿ ಆ ರಸ್ತೆ ತುದೇರಗು ನಮ್ಮವ್ರ ನಿಮ್ಮನ್ ಬಿಟ್ ಬತ್ತ
6: ಇನ್ನ ನಡ್ಕಂಡೆ ಹೋತು ನಾನು ಶಂಕರ ಪಟ್ಟಂಗೋಡಿ ತೋರೆ ಯಾವ ಬೂತೂ ನಮ್ಮಿನ್ ಬತ್ತಿಲ್ಲ
4: ಹೌದು ಮತ್ತೆ ನಂಗ್ ಸ್ವಲ್ಪ ಧೈರ್ಯ ಜಾಸ್ತಿ ನಾನಿದ್ರು ಸಾಕು ಈ ಭಾಗವತ್ರಿಗೆ ಮತ್ತ ಚಂಡಿಯರಿಗೆ ಧೈರ್ಯ ಅದ ಭಾಗವತ್ರೆ
5: ಹೌದಪ್ಪ ಹೌದು ಸರಿ ತಡ ಮಾಡಬೇಡ